0: గారె గారె
1: గారె
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మక
0: గారె
1: సూర కి తరజి ఇన్నాయా అది
0: ఎక్క చతుర నార అమ చోరగనే.

0: గారె గారె
1: నరబడసే
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక బట్ట
0: గారె గారె
1: ఏ సూర కి తర జే ఏ సూర ఇన్నాయ అది
2: ఎక్క చతుర నార
1: అమ్మ చోరడనే
2: ఎక్క చతుర నార
1: అమ్మ పకడ కరకదే
2: మేదే మన్ కే ద్వార ఏ భూత